అనివైపు మొన్న టైం చూడడానికి చూడండి కేవలం అవతి కోవెలకు మాము ఆయన ఇబ్బంది ఇసిలా కోవెలకు మీన్ కోవడికి గిలంకి తెలియదురా బాలూరి నగిరిలో తెప్పిన తర్వాత ఞాజేనే ఞాగ రొక్క ఫర్ సీట్ వేసుకుంటున్నాను.